0: శత శోత సహస్రశః ఉత్పాత రూపీ జగతాం పీడాం హరతు మే తమః.
1: A safer Ontario means playgrounds, no trucking.
0: విరూపాక్ష ఋషి గాయత్రీ ఛందః అంగా.

వినాశనం భూత ప్రేత పిశాచానాం నాశనం సర్వ సిద్ధిదం సర్వ సంప్రదం శుభం భుక్తి ముక్తి ప్రదం నృణాం సర్వ సౌభాగ్యవర్ధనం ఋణ బంధ విమోచం చ సత్యమేవ న సంశయః స్తోత్ర పాఠస్తు కర్తవ్యో దేవస్యాగ్రే సమాహితః రక్త గంధాక్షతై పుష్పై ధూప దీప గుణోదనైః మంగళం పూజయిత్వా తు మంగళే హరి సర్వదా బ్రహ్మాణాన్ భోజయేత్ పశ్చాత్ చతుర్ద్వాదశోథవా అనేన విధినా యాస్తు కృత్వా వ్రతమనుత్తమం వ్రతం సదైవ కుర్వీత సప్తవారేషు వాయది తేషాం శస్త్రాణ్యుత్పలాని వహ్ని స్యాచ్చంద్ర శీతలః న చైవం వ్యాదయంత్యస్మాం మృగపక్షి గజాదయః మహాంగతమసే ప్రాప్తే మార్తాండస్యోదయాదివ విలయం యాంతి పాపాని శత జన్మార్జితాని వై.

శేషభోగ సాయినం విశేషభూషణోజ్వలం ఘోషమాన కింకిణీ విభీషణాది భూషణం సూషణాకృతామృతిం విభీషణాచ తప్పదం గోపాల బాల జాల చూల బాల కృష్ణమాశ్రయే పండితాఖిలస్తుతం పుండరీక భాస్వరం కుండల ప్రభాసమాన తుండగండ మండలం పుండరీక సన్నతం జగన్నతం మనోభ్యకం గోపాల బాల